మురళి మోహన్ ఓల్డ్ టౌన్ భద్రావతి, గలీ పల్లవి శివమొగ్గ, హనుమంతప్ప మణివాడ జగళూరు, శివమొగ్గదింద పుష్ప సురేష్, మురళీధర శివమొగ్గ, ఎం ఈశణ్ణ ముత్తిగార్నహళ్ళి మొడకాల్మూరు తాలూకు, రంగస్వామి సంశోధనార్థి కన్నడ భారతి కువెంపు విశ్వవిద్యాలయ, శాంతాచార్ బడిగేర్ కొకనూరు హరిహర తాలూకు, సంగీత వినయ్ బ్యాడగియింద, జ్యోతి నీనా సంతోష్ శ్యామ్తి, మమతా రఘు శ్రీ గణేష్ హాల్ కడూర్ నింద, రాఘవ మణియాణ శకుంతల మక్కళాద ప్రీతం హాగూ ప్రీతికా పుత్తూరు బెట్టంపాడి, మంజుళా శ్యామ్ సురేష్ హర్షా బిహెచ్ రోడ్ భద్రావతి, బెళగావి జిల్లా రాయబారి తాలూకు ముగుళగూడ శివలింగయ్య శివలింగయ్య హిరేమెట్ కళావతి హిరేమెట్ అభిషేక హిరేమెట్, రాజు శంకర్గట్ట, విభా దీపక్ బెంగళూరు నింద, సర్వమంగళ హాలప్ప సర్కిల్ బిహెచ్ రోడ్, శివమొగ్గ జిల్లయ ముడలవిఠలపుర పద్మా శ్రీధర పన్నగాచి అనంత్ కుమార్ గౌరమ్మ హావేరి, మమత భద్రావతి, ఆశా రాజు కారేహళ్ళి భద్రావతి, భాగ్య సదాశివన్ కేశవపుర రేఖ బెంగళూరు, నేవీ డిసోజా రాజేంద్రనగర శివమొగ్గ, రాధా నిదిగేయింద, కుసుమ కేహెచ్ కృషినగర శివమొగ్గ, మహేష్ హొసూరు శివమొగ్గంద, రోటరీ జీ విజయ్ కుమార్, బిందు విజయ్ కుమార్ దావణగెరెయింద, చంద్రిక నేరళగుండి, ఫణీంద్ర వినోబనగర శివమొగ్గ, కన్నడతి రేఖా గణేష్, ఓటి రస్తే సిగేహట్టి శివమొగ్గ, విశ్వాస్ సవళంగ శివమొగ్గ కృషినగర, దొడ్బనే సవితా గణేష్, ఆశా విజయ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్, శ్రీశైల కుమార్ ఏఆర్ లేఅవుట్ శివమొగ్గ, భాగ్య రవీంద్ర చైత్ర విద్యామందిర భద్రావతి, లక్ష్మీ మంజునాథ్ గాంధీనగర శివమొగ్గ, రాధిక శ్రీరేఖ అనురాధ అక్షయ్ అన్మయ్, ಪಾರ್ಥಸಾರಥಿ ಜಯನಗರ ಶಿವಮೊಗ್ಗ, ವೀಣಾ ಗಾಡಿಕೊಪ್ಪ ಶಿವಮೊಗ್ಗ, ಇಷ್ಟು ಜನ ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಕಳಿಸಿದ್ದಾರೆ. ಸರಿಯಾದ ಉತ್ತರ ಆಗಿತ್ತು ಎಸ್ ಸಾರಜನಕ ಅಥವಾ ನೈಟ್ರೋಜನ್. ಸುಮಾರು ಶೇಕಡ 78% ವಾತಾವರಣದಲ್ಲಿ ನೈಟ್ರೋಜನ್ನೇ ತುಂಬಿಕೊಂಡಿದೆ. ಇದು ನಮ್ಮ ಎರಡನೇ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಆಗಿತ್ತು. ಯಾರೆಲ್ಲ ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಕಳಿಸಿದ್ದೀರಾ, ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಮ ಕಡೆಗೆ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ದಯಮಾಡಿ ಸ್ವೀಕರಿಸಿ. ಈಗ ಮೂರನೇ ಪ್ರಶ್ನೆಗೆ ಹೋಗುವಂತಹ ಸಮಯ. ಮೂರನೇ ಪ್ರಶ್ನೆ ಬಹಳ ಸಿಂಪಲ್. ವಿದ್ಯುತ್ ಬಲ್ಬ್ನ ಫಿಲಾಮೆಂಟ್ ಯಾವ ಲೋಹದಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ? ವಿದ್ಯುತ್ ಬಲ್ಬ್ನ ಫಿಲಾಮೆಂಟ್, ಅದರೊಳಗೊಂದು ಸಣ್ಣ ತಂತಿ ಇರುತ್ತಲ್ವಾ, ಬಲ್ಬ್, ಈಗಿನ ಬಲ್ಬ್ ಎಲ್ ಇ ಡಿ ಅಲ್ಲ, ಮೊದಲಿನ ಬಲ್ಬ್, ಅದರೊಳಗೊಂದು ಸಣ್ಣ ಲೋಹದ ತಂತಿ ಇರುತ್ತೆ, ಅದು ಯಾವ ಲೋಹದಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ? ಉತ್ತರ ಗೊತ್ತಾದರೆ ಬಹಳ ಸಿಂಪಲ್. ಮೊದಲಿಗೆ ನಿಮ್ಮ ಹೆಸರು, ಅದಾದ ನಂತರ ಉತ್ತರ. ನಮ್ಮ ವಾಟ್ಸಪ್ ಸಂಖ್ಯೆ 9481572600 9481572600.